పచ్చత్తరు రావడ కుమ్మకడు హనుమన్ని యోతత్త భాగోతతం ఏ ఆలస్యతం కప్టి జట్ట పరజాలో నిస్కిజా మంటిజా ట్యాక్కై టేక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడో లేత్ర వైసి దుర్జనా తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సారణం.